0: श्रोताओं, अभी आप चंद गज़लों का लुत्फ ले रहे थे। आकाशवाणी का ये श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। लीजिए सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వే 438.6 మీటర్లు అనగా 684 కిలోహార్ట్స్పై ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం.

నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, బహుళపక్షం, చవితి, ఆగస్టు నెల 2వ తేదీ, ఈరోజు ఆదివారం. నేటి కార్యక్రమంలో భాగంగా నేడు లఘునాటిక, ఇంకా అలనాటి మేడి గీతాలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. కలాం గారి మాటలు వింటే మనసులో ఆశలు చిగురుస్తాయి, విద్యార్థుల భవిష్యత్తుకు అవి బాటలు వేస్తాయి, జ్ఞానం అనే దీపంతో చీకటిని తరిమేస్తాయి, రేపటి ప్రపంచానికి అవి వెలుగును చూపిస్తాయి. అందులో ఒక మంచి మాటను ఈరోజు విందాం. విజయం అనేది కేవలం గెలుపు కాదు, ప్రతి ఓటమి నుండి నేర్చుకునే పాఠం అది. ధైర్యంగా ముందుకు సాగండి, లక్ష్యాన్ని చేరుకోండి అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవీ రంగత్ రేపు ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్కై మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బంబూకా రేపు ఉదయం

గంటలకు రంగత్కే, స్వరాజ్దీప్ మరియు లాంగేళ్ల మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి లాంగేళ్ల మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ పారాటంగ్ రేపు ఉదయం 6:15 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ హడ్బే రేపు ఉదయం 6:15 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:00 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 స్వరాజ్దీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణిచెంగ రేపు ఉదయం 11:30 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణి లక్ష్మి రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు సాయంత్రం 5:00 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ద్వీప ఓటర్ల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

కార్యక్రమంలో భాగంగా వినండి నేటి విశేషం. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. యువతలో అత్యంత ప్రాచుర్యం పొందిన వేడుకల్లో ఇది ఒకటి. జీవితంలో సంతోషం రెట్టింపు చేయడానికి, దుఃఖాన్ని సగం చేయడానికి ఒక మంచి స్నేహితుడు తోడుగా ఉండడం ఎంతో ముఖ్యం. స్నేహం అనేది జీవితంలో లభించే అత్యంత విలువైన బంధాల్లో ఒకటి. ఇది నమ్మకం, అవగాహన, దయ, మధురమైన జ్ఞాపకాల పునాదిపై నిర్మితమవుతుంది కదా. సంస్కృతులు, తరాలు, సరిహద్దులను దాటి వ్యక్తులను అనుసంధానించే శక్తి స్నేహానికి ఉంది. ఒక నిజమైన తోడు మన జీవితంలోని ప్రతి సవాలుగా, తేలికగా, ప్రతి వేడుకను మరింత ఉత్సాహంగా మారుస్తుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి జూలై 30వ తేదీన అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని నిర్వహించగా, భారత్ సహా పలు దేశాలు ఆగస్టు మొదటి వారాన్ని ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. బహుమతులు పంచుకోవడం, స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన వేడుకగా మారింది. చిన్ననాటి స్నేహితుడైనా, కాలేజీ రూమ్మేట్ అయినా, ఆఫీస్ సహోద్యోగి అయినా, లేదా ఈ మధ్య పరిచయమైన వ్యక్తి అయినా, వారు అందించే మద్దతుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఇదే సరైన సమయం.

0: మీరింత వరకు నవ వసంతం చిత్రం నుంచి పాడుతున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: సీమా, సీమా, ఉఠో.
2: క్యా హువా?
1: చెకప్ కే లియే జానా హై నా.
2: సోనే దో నా.
1: उठो.
2: अगले हफ्ते चल पड़ते, थोड़ी देर हो जाएगी तो क्या हो जाएगा?
3: गर्भावस्था के पहले 3 महीनों के अंदर जल्द से जल्द HIV की जांच जरूर करवाएं, ताकि शिशु को HIV संक्रमण से बचाया जा सके और माँ और शिशु एक स्वस्थ और लंबी जिंदगी जी सके.
4: समय का मोल
5: HIV पे कंट्रोल.
3: गर्भावस्था की पहली जांच में ही HIV टेस्ट जरूर कराएं.
0: విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వినండి 1116లోనే నగ నాటిక.
6: అబ్బి ఆ పాపం ఇక్కడే డబ్బులు తీసుకో. ఎక్కడబ్బా కూర్మయ్య ఇల్లు? కూర్మయ్య మ్యారేజ్ లింక్స్. ఇదే
7: ఎవరది?

0: ఎవరండి మీరు?
1: నన్ను ఎప్పుడు చూడలేదా?
0: నాకంతా తెలిసినట్టే ఉంటారు, కానీ ఎవరు తెలియరు. ఏ రకం సంబంధం కావాలి?
1: గత మంగళవారం అప్పేశ్వరరావు ఇంటికి 200 ఫీజు తీసుకుని పెళ్లి చూపులకు పంపించావు, గుర్తుందా?
0: గుర్తుంది. చెట్లయిందా? శుభాకాంక్షలు. ఎప్పుడు పెళ్లి? శుభలేఖ ఇవ్వడానికి వచ్చావా?
1: నీ గుండు చెక్కడానికి వచ్చాను.
0: మొన్న తిరుపతి పోయి ఇచ్చాను, ఇంకేం చెక్కుతావు?
1: చెక్కుతానో చింపుతానో నాకే తెలియదు. అలాంటి ముష్టి సంబంధం ఏరుకూరి చూపిస్తావా?
0: కూలైపో. ఈ చాక్లెట్ సఫరించు. ఇంతకీ ఏమైంది అక్కడ?
1: వెళ్ళగానే అప్పేశ్వరరావు 5 పదులున్నాయా అంటే 50 చిల్లర అడుగుతున్నాడని ఇచ్చాను. అబ్బాయి నువ్వు చూసుకో అని కొడుకు భీమారావుకు అప్పగించి వెళ్ళిపోయాడు. 50 నోటు అడిగితే కొడుకును చూపాడు. మా చెల్లెని గురించి మీకు చెప్పాలి, అలా హోటల్లో మాట్లాడుకుందాం అంటూ చికెన్ ఐటమ్స్ తినేసి 60 బిల్లు చేసి మా చెల్లెని చేసుకుంటే అఖండ జాతకుడు అయిపోతాడని జ్యోతిష్కులు చెప్పారు అని 500 నోటు చిల్లర మార్చుకుని వస్తానని వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు తల్లి టిఫిన్ పెడుతూ, సంబంధం బాగోలేదన్నావా, టిఫిన్ బిల్లు ఇచ్చేయాలి అని చెప్పింది. ఇంతలో పెళ్లి కూతురు అప్పేశ్వరి పాటలు పాడుతూ వచ్చి నన్ను చూసి, ఆర్యపుత్ర ఇన్నాళ్ళకు వచ్చారా? మీ దేవేరి ఇన్నాళ్ళకు గుర్తు వచ్చిందా? నాథ నా బాధ వినరా అంటూ మీదకొచ్చింది. మీ అమ్మాయికి పిచ్చా అని అడిగాను. పిచ్చిలేని వారు ఎవరు ఈ కాలంలో? అందరికీ తలో పిచ్చ ఉంటుంది నాయన. పెళ్ళైతే పిచ్చి తగ్గిపోతుంది బాబు, ఒప్పేసుకో. లేకపోతే టిఫిన్ డబ్బులు ఇచ్చుకోవాలి అంది ఆమె తల్లి. అప్పేశ్వరి కుర్చీ తీసింది. నాకు పిచ్చా అంటూ నేను పరుగో జంక్షన్లోకి వచ్చాక కళ్ళజోడు మర్చిపోయానని గుర్తుకొచ్చింది. మళ్ళీ వెడితే ఇంకా క్షౌరం చేసేస్తారని వెళ్ళలేదు. 500 ఇచ్చి మళ్ళా కొనుక్కున్నాను. నీ వల్ల ఎంత ఆమోదమో చూసావా? నిన్నేం చేయాలి? ఎందుకా నవ్వు? వాళ్ళ పిచ్చ నాకెక్కుతుంది. నిన్ను చట్నీ చేస్తానో కూర్మా చేస్తానో తెలియడం లేదు.
0: కట్ కట్. ముందు ఇలాంటి ఆటంబాబు సంబంధాలు చూపిస్తాను, తర్వాత అప్పలమ్మను చూపించినా అద్భుతంగా ఉంటుంది.
1: ఇక నిన్ను సంబంధం చూడమనే వెరివాడినా? నెవర్.
0: 600 అప్పుకే భయపెడితే 600,00,000 అప్పువాడు ఏం చేయాలి?
1: వాడికేం, ఇచ్చిన వాడికే నిద్రపట్టదు. కానీ
0: మరి నా పెళ్లి చూపుల సంగతి చెప్పానంటే హడలిపోతావు. త్రిపుర సుందరి 5 అన్నల చెల్లి. అమావాస్య ఆదివారం అశ్విని నక్షత్రంలో పెళ్లి చూపులకు వెళ్ళాను. 5 అన్నలు చిన్న కొండలా ఉన్నారు. త్రిపుర సుందరి కూడా గజగమన. టేబుల్ మీద బేసిన్లో 116 ఇడ్లీలు ఉన్నాయి. బేసిని ఖాళీ చేయి, మా చెల్లిని చేపట్టు. తినకపోయావా ఇడ్లీ ఛార్జ్ ఇచ్చుకోవాలి, 5 చేత 5 దెబ్బలు తినాలి అన్నాడు పెద్దన్న. నా గుండెలు గుబ్బేలమన్నాయి. ఇదేం పెళ్లి చూపులరా బాబు అనుకున్నాను. 2 ఇడ్లీలు తిన అర్భకుడు నేను, వాళ్ళ చెయ్యంత బరువు ఉండను.
1: తన్నులు తిని వచ్చేశావు అవునా?
0: దట్ ఈస్ కూరమయ్య. త్రిపుర సుందర్ని చట్నీ వడ్డిస్తూ ఉండమన్నాను. నేను ఏ హోటల్లో ఎవరింట్లో ఇడ్లీలు తిన అదృష్టమే. ఉంగరము ముక్కు పొడకో దుద్దులో దొరుకుతా ఇడ్లీలో అన్నాను. చట్నీ వడ్డించే త్రిపుర సుందర్ నోట్లో 2 ఇడ్లీలు కుక్కుతున్నా. వెనక్కి తిరిగి ఉన్న వెడల్పోయిన మనిషి కనుక అన్నలకు కనిపించడం లేదు.
1: ఆమె ఇడ్లీలు ఎలా తింది? పని గుర్తులేదా?
0: మరి అన్నలు పెళ్లి చేయక ఇడ్లీ పోటీలు పెడుతూ వచ్చిన వాళ్ళు తినకపోతే తమే తిని డబ్బులు వసూలు చేస్తుంటే ఏం చేస్తుంది? అవతల అన్నలు ఉంగరం గింగరం దొరుకుతుందని బేసిన్లో ఇడ్లీలు దొంగతనంగా తినిస్తున్నారు. నేను తిన్నవి 3, మిగతా 113 అన్నలు చెల్లి కలిసి దొంగతనంగా ఖాళీ చేసేశారు. త్రిపుర సుందరి అలా ధర్మపత్తిని అయింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే సమస్యలు వస్తే సవాల్ చేయాలి, పారిపోయి రాకూడదు.
2: ఎవరండి కోరమయ్య గారు ఇక్కడ?
0: చెప్పుకో చూద్దాం.
2: ఇడ్లీ తెలుస్తూనే ఉంది, వడ తెలుస్తూనే ఉంది.
1: నేను వడనా? గారిలా ఉన్నానా సింగారి?
2: మీరే కోరమయ్య గారు, ఏమే కరెక్ట్?
0: దేవుడి గుళ్ళోకి వచ్చాక పూజారి తెలియడా? ఎలాంటి సంబంధం కావాలి, ఎంతలో కావాలి?
2: మీ దగ్గరకు వస్తే పెళ్లి కోసమేనా?
0: డాక్టర్ దగ్గరకు వచ్చినవాడు రోగి, లాయర్ దగ్గరకు వచ్చినవాడు కక్షదారే.
2: డాక్టర్ దగ్గరికి రిప్రజెంటేటివ్లు రారా, లాయర్ దగ్గరికి పోలీసులు రారా?
0: ఇంతకీ నీ పేరు చెప్పలేదు, అంతా వాగుతున్నావు గాని.
2: సీతాదేవిలో దేవి తీసేయండి.
0: సీత వచ్చి పని చెప్పే, నేను బిజీ మనిషిని.
2: సర్పప్పడాల గురించి విన్నారా?
0: వినలేదు, వినాను, వినాలనుకోను.
2: నేను దాని సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. ఆంధ్ర తమిళనాడులో అమోఘమైన ప్రజాదరణ పొందిన అప్పడాలు మావి. ప్యాకెట్ 10 రూపాయలు, 20 ఇవ్వండి, 2 ప్యాకెట్లు తీసుకొని మెండుగా మీ శ్రీమతి అభినందనలు అందుకోండి.
0: నాకు అప్పడాలు వడియాలు మజ్జిగ మిర్చి చిప్స్ అవసరం లేదు, అన్నీ మా ఆవిడే పెట్టేసి.
2: అమ్ముతుంటారా? ఆమెదేం కంపెనీ?

0: అమ్మకానికి కాదు, నాతో తినిపిస్తుంది.
1: మా బ్రాండ్ ఉండగా ఆవిడ శ్రమ పట్టం దేనికి? స్త్రీల శక్తులు వంటింటికే ధారపోయాలా? నో, ఆడది తిరగబడితే గాని మగదోపిడి ఆరదు ఆగదు.
0: మా ఆవిడ తిరగబడుతూనే ఉంది, నువ్వు మీ ఆయన మీద తిరగబడుతూనే ఉంటావు కదా.
1: మాటలతో కాలక్షేపం వద్దు, మావి అల్లాటప్ప అప్పడాలు కావు. బ్రోచర్ చూడండి, ఇది అప్పడం నూనెలో వేయడం, ఇది వేగడం, ఇది తీయడం. చూసారా, పడగ మీద నిలబడ్డ పాములా ఉంది అప్పడం.
0: బాగుంది, అమ్ముకోవటానికి ఏదో చమత్కారం.
1: ఇతర అప్పడాల కంపెనీల వారు కూడా ఇంట్లో మా అప్పడాలనే వాడుతున్నారు.
0: నీకెలా తెలుసు?
1: వాళ్ళ పని మనుషులు చెప్పారు. మీలాగే ఒక ఆయన వద్దన్నాడు, వాళ్ళ ఇంట్లోకి రాత్రి 2 పాములు వచ్చేశాయి. మరొక ఆమె మా అప్పడాలని ఆక్షేపించింది, పెరట్లో పాము ఎదురయింది.
0: సీతాదేవి మైనస్ దేవి, ఇదిగో 20 2 ప్యాకెట్ ఇక్కడ పడేసి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ పదమ్మా.
1: మీరు అలవాటు పడితే మీ భార్యనైనా వదిలుండగలరు, సర్ప అప్పడాలను వదిలుండలేరు.
0: బాలరాజు ఇప్పుడే వస్తా, సర్ప అప్పడాలు ఇక లాగించు.
1: మాస్టరు అలా సైలెంట్గా కూర్చుండిపోయారు.
2: నా చేత ఏదీ కొనిపించిన వాళ్ళు ఇప్పటిదాకా పుట్టలేదు.
1: మీరేం గాబరా పడకండి, మీ వరస చూస్తుంటే కోర్మయ్య దగ్గరికి పెళ్లి సంబంధం గురించి వచ్చినట్లుంది.
2: అవును, పెళ్లి సంబంధం గురించే వచ్చాను.
1: కోర్మయ్య చూసిన సంబంధాలు చేసుకుంటే అంతే సంగతులు.
2: ఏమండి?
1: మా చిన్నాన్నగారి వేలు విడిచిన తమ్ముడు కోర్మయ్య సంబంధం చేసుకున్నాడు, అదృష్టం ఎలా అలా గుడ్డి దర్బార్గా మారింది.
2: ఓరు నాయనోయ్,
1: మా మేనత్త పిన్నత్తగారి మనవడు కోర్మయ్య చూసిన సంబంధం చేసుకున్నాడు. మైక్లో అరవాలి, చెవిటి మేళం.
2: ఇక చెప్పకండి, మీరు నా కళ్ళు తెరిపించారు.
1: మరో విషయం, ఏకాదశి నాడు రామప్రియ కళ్యాణ మండపం ప్రారంభమవుతుంది.
2: ఫంక్షన్కి రానా?
1: నడవండి, అలా నడుస్తూ మాట్లాడుకుందాం, కోర్మయ్య వస్తే చెడగొడతాడు.
2: కోర్మయ్య భరతం పట్టడానికే వచ్చాను, సచ్చుపుచ్చు సంబంధం చూశాడు.
1: నా మాటలు ఇప్పటికైనా నమ్ముతారా? రామప్రియ కళ్యాణ మండపంలో జరిగే మొదటి కట్నం లేని పెళ్లికి కారు బహుకరిస్తారు, ఆ బహుమానం మీదే కావచ్చు.
2: పెళ్లి కుదరందే.
1: ఇక 4 రోజులుంది, పెళ్లి కుదుర్చుకొని కారు సొంతం చేసుకోండి.
2: వ్యవధి సరిపోదు, పెళ్లి కూతురు దొరకొద్దు.
1: వెన్న చేతిలో పెట్టుకుని నెయ్యి లేదని వాపోతారా?
2: సామెతలు మానే సంగతి చెప్పండి.
1: నేను పెళ్లి కూతురులా కనిపించడం లేదా?
2: మీరా?
1: ఆగండి, పేవ్మెంట్ పక్కన కొబ్బరి బొండాలు తాగుతూ పెళ్లి చూపులు కానిద్దాం. చెప్పండి, నచ్చానా?
2: ఆలోచించాలి.
1: మీరు ఆలోచిస్తూ కూర్చుంటే కారు పోతుంది, కారులో తిరుగుదామని లేదా? మీరు సేల్స్ ఆఫీసరా?
2: కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీస్, గాంధీ బజార్లో షాప్ ఉంది.
1: చూసా, నేను చక్కటి హబ్బీ గురించి సెర్చ్ చేస్తున్నా. డ్యూటీలో ఉండగా మీరు తగిలారు, ఒప్పేసుకోండి పెళ్లికి.
2: ఇదేదో వంకాయల బేరంలా ఉందే.
1: అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. కారు వస్తుంటే మోకాలు అడ్డం పెట్టకండి, ఈ సర్ప అప్పడాల ప్యాకెట్ తీసుకోండి ఫ్రీ.
2: ఇదో లంచమా?
1: ఇప్పుడే ఫైనల్ చేసేద్దాం. ఏమండోయ్ గణపతిరామ్ గారు, ఇలా రండి.
2: ఆయనెవరు? ఈ కంపెనీ మేనేజరా?
1: రామప్రియ కళ్యాణ మండపం ఆయందే, ప్లస్ మా డాడీ కూడా.
3: ఎవరమ్మా నువ్వు, ఎక్కడో చూసినట్లుంది.
1: మన ఇంట్లో రోజు చూస్తూనే ఉంటారు. కళ్యాణ మండపంలో మొదటి పెళ్లి బుక్ అయిందా?
3: లేదు ఇంకా.
1: అయితే మా పెళ్లి బుక్ చేయండి, కట్నం గిట్నం లేదు. బహుమతిగా కారిస్తున్నారా?
3: కారిమ్మంటే కారిస్తాను, లేదా అమ్మి డబ్బిస్తాను.
2: నేను సమ్మతించకుండా మీరే చెప్పేస్తారేమిటి?
1: అప్పడాల ప్యాకెట్లో ఉండేది అప్పడమే, బిస్కెట్ ప్యాకెట్లో ఉండేది బిస్కెటే. మీకెందుకు నచ్చను? కన్ను వంకర కాలు వంకర, కోర్మయ్య చుట్టూ తిరిగే బాధ తప్పిందని సంతోషించండి.
3: అబ్బాయికి ఇష్టం లేనట్లుంది.
2: కాలు తొక్కేస్తుందిరా బాబు. అదే, అదేమి లేదండి, ఈ అప్పడాల అమ్మాయిని అర్ధాంగిగా మీ రామప్రియ కళ్యాణ మండపంలో స్వీకరిస్తా.
1: 100 అప్పడాల ప్యాకెట్లు అమ్ముడుపోయినంత సంతోషంగా ఉందండి.
2: పెళ్లి అప్పడాలతో సమానమా?
1: నాకు అప్పడాలు దైవం, అద్భుతమైన భర్తను చూపించాయి. డాడీ, ఈ అప్పడాల ప్యాకెట్ ఆయన చేతిలో పెట్టు.
2: ఎందుకు?
1: తాంబూలాలు అన్నమాట, అంత మోడర్న్ అవుట్లుక్.
3: ఈ అప్పడం ప్యాకెట్ నీది, మా అమ్మాయి నీది,
2: ఈ తలనొప్పి అంతా నాదే. ఇక నాదే.
3: వస్తా అమ్మాయి, పెళ్లికి పిలవడం మర్చిపోయావు.
1: మీరే చెయ్యాలిగా. మా డాడీకి కాస్త మతిమరుపు ఉంది.
2: కూర్మయ్యని ఖుని చేయాలని వచ్చి సీతవాత పడ్డా.
1: దట్ ఈస్ సీత. ఏమండి, మా డాడీ దగ్గర నుంచి కారు తీసుకుందామా డబ్బు తీసుకుందామా?

0: కారు ఎందుకు? డబ్బే.
1: మీకు అక్కర్ లేకపోతే నాకొద్దా, కారు మీద తిరిగి అప్పడాలు అమ్ముతాను.
0: ఆవదం అప్పడాలు, కారు మీద తిరిగితే అమ్ముడు కావు. ఇంకా ఎందుకు ఉద్యోగాలు? వద్దు.
1: బంగారం లాంటి ఉద్యోగం మాని ఇంట్లో కూర్చోనా?
0: మరో ఉద్యోగం చేయగానే అప్పడాలు అమ్మొద్దు.
2: నీతో మాట్లాడాలి.
0: ఏమిటండి?
1: ఆఖరి ఆరో అల్లుడు అని.
2: కారు వద్దన్నావు కదా, ఇదిగో కారమైన డబ్బు
0: 1116.
2: ఐదో అల్లుడికి కారం వేశాను, 1116 అన్నాడు. అల్లుడాయే, బేరాలు అడితే బాగుంటుందా? మామగారిని నాతో బేరాలు అడచ్చా?
0: అవతల నా గుండు చెక్కేస్తారు. కారు అమ్మి ఇస్తానని 150,000 అప్పు చేశా.
2: అదంతా నాకు తెలియదు. అమ్మిన డబ్బు ఇచ్చేస్తా. అమ్మాయి, తీసుకోవడం లేదు, నువ్వు తీసుకో.
1: ఏమండి తీసుకోనా?
0: తీసుకున్నావా? అప్పడంలో నిలిపేస్తా.
1: సారీ డాడీ, వద్దంటున్నారు.
0: కూర్మయ్య గారు,
3: నేను చెప్పిన సంబంధాలు కాదని అప్పడాలు ఎమ్మని చేసుకున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు?
0: మీ కడుపును పొడతా, ఓ సాయం చేయాలి.
3: నువ్వు పుట్టలేవు, ఆపరేషన్ అయిపోయింది.
0: ఇడ్లీ పోటీలో నెగ్గి బాలాత్రిపుర సుందర గారిని చేపట్టడంతో మీ తెలివి తెలిసి దంగైపోయాను. మీరు తప్ప ఎవరూ చేయలేరని వచ్చాను.
3: ఏమిటో అంత సమస్య చెప్పు.
0: నా మామ మాయ నుంచి మీరే కాపాడాలి. కారమ్మి 1116 ఇవ్వబోయాడు, 150,000 రావాలి. మీకు బాకీ ఉన్నట్లు చెప్పాను.
3: ఇట్నుంచి వచ్చావా? ఇది 20% ఇచ్చుకో.
0: చాలా ఎక్కువ అడుగుతున్నారు.
3: లేకపోతే మొత్తానికే మునిగిపో. నాకే
0: అలాగే.
3: కూరమయ్య చేతిలో పడ్డావా, నీ సమస్యలు సరైనట్లే. నిబ్బరంగా ఉండు.
2: ఎవరండి మీరు?
3: కూర్మయ్య మ్యారేజ్ లింక్స్ ప్రొప్రైటర్.
2: నాకు పెళ్ళైపోయింది, మా 6 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. మీతో అవసరం లేదు.
3: కారు నా ముఖాన్ని కొట్టండి. నాకు 150,000 బాకీ.
2: అది మీరిద్దరూ చూసుకోవాలి.
0: కారు అమ్మ ఇవ్వవచ్చునని అప్పు చేశా, మీరు 1116 ఇస్తే ఎలా?
2: అంతకే అమ్ముడైంది, నేనేం చేయను?
3: మీకు అమ్మడం చేత కాదు, మాకు ఇచ్చేయండి, మేము అమ్ముకుంటాం. నేను ఏదైనా అమ్మేసేవాడినే.
2: నేను 5 అల్లుడికి అమ్ముతానని వాగ్దానం చేశా, అలాగే చేశా. నా తప్పే ఉంది.
3: 1116కి సైకిలే రావటం లేదు, కారు ఎలా ఇచ్చారండి?
2: అల్లుడన్న మొహమాటంతో.
3: మీ మునిగిపోయినా పర్వాలేదన్నమాట.
2: నా దగ్గర అరవద్దు, 6 పెళ్ళిళ్ళు చేసి అలసిపోయాను, నన్ను విశ్రాంతిగా ఉండనియండి.
3: ఆఖరి మాట చెప్పండి. నెత్తిన చెంగేనా?
2: మళ్ళా చెప్పడానికి ఏమీ లేదు.
3: మీ ని కిడ్నాప్ చేస్తా, నా బాకీ ఎలా రాదో చూస్తా.
2: ఏదైనా చేసుకో, నాకే.
1: నాన్న కిడ్నాప్ నన్ను చేయమను, ఇద్దరం ఒకే చోట ఉంటాం.
2: కిడ్నాప్ శుభకార్యం కాదు, తజ్జనం వెరిముఖం.
3: వాళ్ళరాజు, నీ మామ లొంగెల్లా లేడు, నాతో వచ్చాయి, తలాక తెలుస్తా.
0: టాటా సీత, హనీమూన్కి వెళదాం అనుకున్నా, కిడ్నాప్కు పోతున్నా.
1: అప్పడాల అమ్మైనా మీ బాకీ తీరుస్తాను కూర్మయ్య, ఆయన వదులు.
3: 500 నువ్వు అప్పడాలు అమ్మితే గానీ నా బాకీ తీర్చలేవు.
2: పోలీసులకు ఫోన్ కొట్టి నిన్ను ఊచలకు పెట్టిస్తా.
3: నీకు తోచింది నువ్వు చేసుకో, అలాగైతే నా డబ్బులు ఇంకా తొందరగా వస్తాయి.
1: నాన్న, కూర్మయ్య మొండివాళ్లా ఉన్నాడు, అలాంటి వాడితో వివాదాలేమిటి? కారు వాడి మొహాన్ని కొట్టు.
2: 5 బావకు అమ్మేస్తే ఇంకా కారు ఏమిటమ్మా? నీ ముగుణ్ణి ఎవరు అప్పుచేయమన్నారు?
0: మిమ్మల్ని కారు బహుమతిగా ఎవరేమన్నారు? అంత చౌకగా ఎవరేమన్నారు? సీత, కూర్మయ్యతో పోతున్నా ఎడవకు. 7 వేయగానే ఎడబాటు వచ్చింది. తాట వీడుకోలు, ఇంకా సెలవు.
1: ఇలాంటి కఠిన కసాయి నా తండ్రా, ఫాదరా, జనకుడా, అప్పాయా. ఈ దుర్భర దండక మారి బ్రతుకు బ్రతకలేను, ఇప్పుడే విషం తాగి మరణిస్తా.
0: సీత, పారాణి ఆరక ముందే విషం తాగవద్దు, అంతగా అయితే మనిద్దరం కలిసే తాగుదాం.
3: మీరు తాగడం కాదు, గణపతి చేత తాగించండి, నేను పట్టుకుంటాను, విషం పోసేయండి.
2: నా వద్దు, నాకు విషం తాగడం అలవాట్లేదు.
3: విషం ఏమైనా కాఫీ అలవాటు చేసుకోవడానికి తాగేయి. సీత పోసేవి. బాలరాజు కదలకుండా అటువైపు పట్టుకో, 1000 గుక్క. అది అది అలా మింగాలి.
2: నా చేత బలవంతంగా విషం తాగిస్తారా? తొందరగా డాక్టర్ని పిలవండి.
3: నువ్వు కాలిస్తే గానీ డాక్టర్ వచ్చినా ఫలానా విషయం చెప్పం.
2: ఇగో ఇగో తాళాలు, మీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా ఉండాలి. ఇంతకీ ఏం విషయం ఇచ్చారు?
3: కూల్ డ్రింక్.
2: అదే తీయగా బాగుందనుకున్నా. అఖండు ఓయ్, నా దగ్గర నుంచి కారు లాగేశావు.
0: సీత పదా మన ఇంటికి, ఇక్కడుంటే మళ్ళా లాగేస్తాడేమో కారు.
1: నన్ను కట్టుకున్నాకనే మీకు తెలివి పెరిగిందండి.
3: మీ నాన్నలా